నమో రోగో రోగే నమస్తం ఇష్టానం నమో మంత్ర మంత్రం నమో జంత్ర జంత్రం నమో ఇష్ట ఇష్టే నమో తంత్ర తంత్రం సదా సచ్చిదానంద సర్వం పరనాశి అనూపే అరూపే సమస్తం నివాసీ సదా సిద్ధ దాబుద్ధ దాభిర్ధ కర్తా అధో ఊర్ధ్ అర్ధం అగగోగ్ హర్తా పరం పరం పరమేశ్వరం ప్రోచపాలం సదా సర్వదా సిద్ దాతా దయారం అచేతి అపేదీయ నామం అకామం సమస్తో పరాజి సమస్తస్తామం తేరా జోర్ చాతురి ఛంద్ జలయ హై థలయ హై అభీత హై అభయ హై ప్రభు హై అజూ హై అదేశ హై అవేశ హై ప్రియాంకురా ఛంద గాదే అబాదే అనందీ స్వరూపే నమో సర్వమానే సమస్తి నిదానే నమస్త్వం నినాథే నమస్త్వం పరమాత్మే నమస్త్వం అగంజే నమస్త్వం అభంజే నమస్త్వం అకాలే నమస్త్వం అపాలే నమో సర్వదేశే నమో సర్వపేశే నమో రాజరాజే నమో సాజ సాజే నమో సాయ నమో మాయ మాయ నమో గీత గీతే నమో ప్రీత ప్రీతే నమో రోగ రోగే నమో శోక శోకే నమో సర్వరోగే నమో సర్వభోగే నమో సర్వజీతం నమో సర్వపీతం నమో సర్వజ్ఞానం నమో సర్వతానం నమో సర్వమంత్రం నమో సర్వమంత్రం నమో సర్వదృశ్యం నమో సర్వకృత్సం నమో సర్వరంగే త్రిభంగీ అనంగే నమో జీవ జీవం నమో బీజ బీజే అఖజ్జే అభజ్జే సమస్తం ప్రసజ్జే కృపాలం స్వరూపే కుకర్మ పనాశీ సదా సర్వదారిద్ సిద్ధం నివాసీ చార్పడి చాంతో ప్రసాద్ అమృత కర్మే అమృత ధర్మే అలఖ జోగే అచల భోగే అచల రాజే అటల సాజే అఖల్ ధర్మం అలఖ కర్మం సర్వం దాతా సర్వం జ్ఞాతా సర్వం పానే సర్వం మానే సర్వం ప్రాణం సర్వం త్రాణం సర్వం భుక్తా సర్వం జుక్తా సర్వం దేవం సర్వం పేవం సర్వం కాలే సర్వం పాలే రుహాల్ ఛాంద్ తో ప్రసాద్ ఆదిరూప్ అనాదిమూర్త్ అజోన్ పురుఖ అపార్ సర్వమాంతర్మాన్ దేవ్ అభేద్ ఆదుదార్ సర్వపాలక్ సర్వకాలక్ సర్వకోపునకాల్ జత్ తత్ర విరాజ హీ అవధూత రూప రసాల నామ ఠామ నా జాత జాకర్ రూప రంగ నా రేఖ ఆద్ పురుఖ ఉదార్ మూర్త్ అజోన్ ఆదశేఖ దేశ అర్ణ పేశ జాకర్ రూప రేఖ నరాగ్ జాత్ర తత్ర దిశా విశా హోయ్ ఫైల్యో నరాగ్ నామ కామ బహిర్ పేఖ తామ హో న జాయ సర్వమాన సర్వత్రమాన సదేవ మానుతాయ ఏక ముహూర్త్ అనేక దర్శన కీన్ రూప అనేక ఖేల్ ఖేల్ అఖేల్ ఖేలన్ అంత కో ఫిర్ ఏక్ దేవ్ పేవ్ న జానీ జయ బేద్ హర్క తేవ్ రూప రంగ న జాత్ పాసు జానీ కహ జేవ్ తాత మాత న జాత జాకర్ జనం మర్మహీన్ చక్ర బకర ఫిరే చతుర్ చక్ మాన్ హి పుర్తీన్ లోక చౌదా కే విఖే జగ జాప హి జయ జాప్ ఆదేవ్ అనాద్ ముహూర్త్ థాప్యో సభ జయ థాప్ పరమ రూప పునీత ముహూర్త్ పూర్వ పురుఖ అపార్ సర్వ విశ్వ రస్తు సుజంభవ గణ పంజన హార్ కాలహీన కళా సంయుక్త అకాల్ పురుఖ దేశ ధర్మ తాం సో పరమ రహత అభూత అల్ఖ పేక్ అంగ రాగ న రంగ జాకె జాత పాత నామ గర్వ గంజన దుష్ట పంజన ముకుద్దాయ కామ్ ఆవరూప అమీక్ అనుస్తుత్ ఏక్ పురుఖ అవధూత గర్భగంజన సర్వ పంజన ఆద్ రూప అసూత్ అంగహీన అభాంగ్ అనాతం ఏక్ పురుఖ అపార్ సర్వలాయక్ సర్వకాయక సర్వకో ప్రత్పాల్ సర్వగంత సర్వహంత సర్వతే అనపే సర్వశాస్త్ర జాని జయ రూప రంగ రేఖ పరం వేద పురాణ జాకే నేత పాకత నేత కోట సిమృత పురాణ శాస్త్ర నా ఆవిహి ఉచిత్ మద్భార్ ఛంద తో ప్రసాద్ గుణగానుదార్ మహిమా అపార్ ఆసాన్ అభంగ్ ఉపమా అనంగ్ అనుభవ ప్రకాశ నిస్దిన్ అనా